శరణమయ్యప్పా, సామి సామి సామ్యే శరణమయ్యప్పా, వేటతుండి గుంపుగా కదిలమయ్యప్పా, నిల్ల వేషధారులై వచ్చమయ్యప్పా.

స్వామి స్వామి స్వామియే శరణమయ్యప్ప, స్వామి స్వామి స్వామియే శరణమయ్యప్ప, పెట్టతుంది గుంపుగా కదిలమయ్యప్ప, విల్ల వేషధారులై వచ్చేమయ్యప్ప.